ఓకే షీమ్, వాణి వాలా, ద టాంగ్ వాలా, రవి శేఖా, ఓకేనా? అవునన్ ప్రోగ్రామ్ చికమ్ దే బిల్కుల్ సమంగ దవాని ఉరిదున్ కు తహమ్ రవాన్ దే ద టాంగ్ ఉరిదున్ కు తహమ్ రవాన్ దే నుబియా దా సిద్వాన్ ల పకార్ ద కనే చి రాశి ముంగసర దే ఇస్నా కాస్మెటిక్ పాకిస్తాన్ ప్రోగ్రామ్ కి బర్ఖ వాఖ్లి పల్ ఆవాజ్ సల్ఫాన్ సోన రస్రా ఆది ప్రోగ్రామ్ బర్ఖ చూడకి లాజిమి రాసర చూడకి ఖామ ఖైర రాసర చూడకి జగజిదా ప్రోగ్రామ్ దే సాసుర పారా సాసు కుల్లా సాసు ద బ్యూటీ ద పారా దే నుబియా పకార్ దా చిరాశి ఖామఖారాశి లాజిమిరాశి సమంగ్ కాస్మెటిక్ పాకిస్తాన్ కి చూకి హమేష్ హమేష్ హమేష్ తాస్తు వాయమా జగచిద యాద్గిరిని తాసు దిర్కుమా జమంగ ప్రొడక్ట్ తాసు లహకులాగాని తాసు లవిల్ కుల్జీ చికమ్ నే కులాగాని దర్కి వర్సర వర్సర ఖబర్ దా సమంగ ప్రోడక్ట్ తాసు సైడ్ ఎఫెక్ట్ నే సాతి అక్సర్ చికమ్ దే తాసు ముఖ్తలిఫ్ ప్రోడక్ట్స్ ఇస్తమాల్ హుయి ఆ చికమ్ దే దఖపల్ దజాన్ దే పారా యా చికమ్ దే తాసు దే కూర్ దే పారా రౌడి ఇస్తమాల్ కి నో గత తాసు సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ కి అక్సర్ సమంగ ఖైని హుయి హుయి మా ప్రోడక్ట్ ఇస్తమాల్ కో ఉచి సంగ మే ఉ లగో ను జమా మఖ్ వాని సుర్వాలే రాలే జమా మఖ్ చికమ్ దే బిల్కుల్ ఊర్ వాగిస్తో జమా మఖ్ లే చికమ్ దే దాదా నుక్సాన్ ను వర్కల్ దాదా మస్లీ వర్కడలి ను జబతా సుతా ఆసాని ఓ ఖబర్ ఓ కమా చి మఖ్ ద తజ్రుబో షీజ్ న దే ఆ తాసు హమేషా చికమ్ దే బసూక్ దర్ తసవీ తాసవీ మనే